పస్కా మొక్కి ఎబిదియో లలే లలే లలే లలే లలి లలే లలలా లలే లలే అలలలా లలే లలే లలి.